ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్దిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరగనుంది. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో సాంప్రదాయబద్దంగా ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 21న జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వర్షాకాల సమావేశాల 6వ రోజున కూడా ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమావేశాల 2వ వారం మొదటి రోజున నీట్ వివాదంపై నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభ పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం మధ్యే నిన్న లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతూనే బలమైన చట్టపరమైన చట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పక్షపాతం, సమగ్రతను బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇందులో నేరస్తు

0: లకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన నిబంధనలు చేర్చారు. మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభలో చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లోనూ తమ స్థానాల నుంచి లేచి నిరసనలు కొనసాగించారు.
1: కాంగ్రెస్ పార్టీ ఆర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూ విషయ కో భటక్నే మత్ దీజియే ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభ, రాజ్యసభ రెండు ఈ రోజుకి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు పార్లమెంటులో ఎలాంటి ముఖ్యమైన చర్చలు జరగలేదు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో DPIIT నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, భారతదేశ బొమ్మల పరిశ్రమ వృద్ది అనేది వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబిస్తుందన్నారు. అధునాతన సాంకేతిక, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, నాణ్యమైన బ్రాండింగ్, అంతర్జాతీయ విలువలతో అనుసంధానం ద్వారా పూర్తిస్థాయి దేశీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పరిశ్రమ వ్యాపారులకు మంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారతీయ బొమ్మల బ్రాండ్లను ఉత్పత్తి చేసేందుకు మంచి డిజైన్, స్థిరత్వం, భారీస్థాయి ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి పెట్టాలని ఆయన పరిశ్రమను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ది ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ పంచాయతీ పోర్టల్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ 2047 విజన్ కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ది గల పంచాయతీలను నిర్మించే దిశగా ఈ కార్యక్రమాలు ఒక ముఖ్యమైన ముందడుగని సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణాభివృద్ది వేగవంతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ ను కూడా మంత్రి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న స్కై రూట్ ఏరోస్పేస్ కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాలతో సమావేశమయ్యారు. విక్రమ్-1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు వారి చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వారి ప్రయాణం గురించి, వారి భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకుని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వారిలోని ఆశయం, సానుకూలత, భారతదేశపు శక్తివంతమైన ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. అలాగే స్కై రూట్ ఏరోస్పేస్ బృందానికంతటికి మోదీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో తన మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ శాఖ చేపట్టిన యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ పురోగతిని సమీక్షించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, యుఎస్పీ అనేది పూర్తిగా రాష్ట్రాల నేతృత్వంలో నడిచే కార్యక్రమమని, ప్రతి రాష్ట ప్రభుత్వం తన బలాలు, స్థానిక ఆకాంక్షల ఆధారంగా తన ప్రతిష్టాత్మక ఉత్పత్తిని గుర్తిస్తుందని చెప్పారు. దీని అమలును వేగవంతం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేయడం, అందరు భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడం, అనుసంధానకర్తగా వ్యవహరించడమే తమ మంత్రిత్వ శాఖ పాత్ర అని పేర్కొన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో

0: భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో 9.81 మీటర్లలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. ఫైనల్లో పోటీ పడిన కుషారే 2.25 మీటర్ల ఎత్తును విజయవంతంగా దాటారు. ఈవెంట్లో జమైకాకు చెందిన రొమైన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకున్నారు. దీంతో గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటువంటి వాతావరణ పరిస్థితులే కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, దక్షిణ కర్ణాటక, విదర్భల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్దిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నేరం 7:15.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை எஃப்எம் கோல்டு 100.1.
1: மெகாஹர்ட்ஸ் எஃப்எம் கோல்டில் இனிய திரை இசை பாடல்கள் கேட்கலாம். மீண்டும் ஒரு காதல் கதை திரைப்படத்திற்காக SP பாலசுப்ரமணியம், S. ஜானகி பாடியுள்ள பாடல்.

శుభోదయం శ్రోతలకి నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం విందాం. అక్షరాల కూర్పు లేదా చేరిక పదాలు, ప్రతి పదానికి ఓ నిర్దిష్టమైన శృతి నాదం ఉంటాయి. అవునా? ఒకే మాటని ఉచ్చరించే విధానంలో ఎన్నో అర్థాలు వ్యక్తపరచబడతాయి. అక్షరం క్షయం లేనిదైతే, అలా శక్తివంతమైన అక్షరాల కలయికతో ఏర్పడిన పదాలు, ఆ పదాల కలయికతో ఏర్పడే కొన్ని మాటలు విన్నా చదివినా అలా మనసులో ముద్రించబడతాయి. బహుశా అదేనేమో భాష గొప్పతనం. భావోద్వేగాన్ని కూడా అందించగలిగే అలాంటి పదం ఒక్కటి చాలదు. ఈరోజు సరదాగా మన తెలుగు భాషలో నువ్వు అనే మాట లేదా పదంలో పదంతో ఎన్ని అనుభూతులు అందించవచ్చో, ఎన్ని ఉద్వేగాలని పంచుకోవచ్చో, హృదయాంతరాలలోని ఎన్ని సంగతులు చెప్పుకోవచ్చో చూద్దామా. ముందుగా నువ్వుంటే అంటే, నువ్వుంటే అన్నీ ఉన్నట్టే. నువ్వుకి ఉంటే చేర్చుకుంటే వాళ్ళు ఎక్కడో ఉన్నా ఇక్కడే ఉన్నంత ఆనందం ఇవ్వగలదా అంటే ఎందుకు కాదు అంటున్న ఈ పాట వినండి.

నువ్వుంటే అన్ని అనుభూతులున్నాయని విన్న ఆ పాట ద్వారా సీతారామశాస్త్రి గారి కలం, సాగర్ గళం, దేవిశ్రీప్రసాద్ స్వరం చెప్పాయి కదా. ఇప్పుడు ఆ నువ్వుకి తరువాత ఆశగా ఓ నేనుని చేర్చుదాం. నువ్వు నేను కలిస్తే నేను చెప్పనండి, ఇక మాట్లాడబోయేది చంద్రబోస్ కలం, వినిపించబోయేది కీరవాణి స్వరం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాళవిక.

నువ్వుకి నేను కలిపితే అది మనమైతే మనం అంత హాయిగా ఉంటే ఇక నువ్వేనా అంటే నువ్వు మాత్రమేనా అనడంలో ఉండే ఆ అనుభూతి అత్యద్భుతం, అమోఘం. చెప్పిన వారికి, వినివారికి, వినేవారికి కూడా కదా. వారు చేరువైనా దూరమైనా ఇంకా ఆనందమేనా? మరి మీరే వినండి.

నువ్వేనా అని వేటూరి వారి కలంలో బలం, శ్రేయ ఘోషాల్ గళంలో మాధుర్యం, కేఎం రాధాకృష్ణన్ స్వీయ సారథ్యంలో గళం ఆనంద్ చిత్రానికి విన్నాం కదా. మరి మన సుకవి, మన సుకవి ఆత్రేయ కలం నువ్వు అనే మాటపై ఓ మమకారంతో, కాస్త అధికారంతో లాలనగా, నువ్వే నువ్వమ్మ అంటూ ప్రియురాలిని నవ్వుల పువ్వమ్మ అనడం ఎంత మంచి అనుభూతి. ప్రతి ఋతువు ప్రకృతిలో ఓ పులకింతల. నువ్వనే మాటలో ఇన్ని వైవిధ్యాలు మన భాషలో రసాస్వాదనికి నిదర్శనాలు కాదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం జంటగా గానం చేసే ఈ ఎంఎస్ విశ్వనాథన్ స్వరరచనని అందమైన అనుభవం ఈ చిత్రం నుండి ఇప్పుడు విందాం.

శ్రోతలకు ముఖ్య గమనిక, దేశ ప్రజల అభివృద్ధి కోసం మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఈరోజు మనం ప్రధానమంత్రి వనబంధు కళ్యాణ్ యోజన అనే ఈ గిరిజనుల సంక్షేమ పథకం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగుదల మరియు వారి ప్రాంతాల అభివృద్ధి కోసం అమలుపరిచే ఈ సంక్షేమ పథకంలో గిరిజన ప్రాంతాలలో నాణ్యమైన విద్య మరియు మెరుగైన వైద్య సేవలను అందించడం, మౌలిక సదుపాయాలను అందించడం, వారి సంస్కృతి మరియు వారసత్వాన్ని పర్యవేక్షించడానికి ఈ పథకం అమలుపరచబడుతోంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అమలుపరచబడే ఈ పథకంపై మరిన్ని వివరాలను సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో పొందగలరు.

సరే నువ్వుకి నేను కలిపితే మనం, కానీ నువ్వే నేననడం అద్వైతం. అంటే మనంలోనైనా ఇద్దరున్నారు, కానీ నువ్వే నేనంటా అనడం ఆనందం అంబరాన్ని అంటడమే. ఇక ఈ అనుభూతి చవిచూశాక బహుశా చెప్పడానికి వినడానికి ఇంకేం ఉండదేమో, కానీ వేటూరి వారి మాటల ఊట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం చిత్ర నోట, ఇళయరాజా స్వరం విని తీరాలంట. ఈ భావన దళపతి చిత్రంలోనిదంట.

ఇవ్వండి మరి నువ్వు అనడంలో కొన్ని అనుభూతులు మీకు నచ్చాయి కదా. రేపు ఉదయం 11:30 ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మల్లెపూదండ కార్యక్రమంలో లలిత సంగీతం ప్రసారమవుతుంది. ఈనాటి ఈ మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.